0: Morning Raga is powered by LEM5. Sending money back home just got smarter, faster, and way more rewarding with LEM5.
1: நமஸ்காரம் டொரண்டோ. வாட் அ பியூட்டிஃபுல் பியூட்டிஃபுல் டே. நவர் நகரம் அதிரிப்போயே எனர்ஜி ஏந்தி, அசலு சன் ஏந்தி. ஐ ஆம் சோ எக்ஸைட்டட். மீரு ரெடி, நேனு ரெடி, கானா பஜானாத்தோ பேண்ட் ரெடி. பிரதி தெலுகோடி அட்டா மன கனடாலோ தி ஒன் அண்ட் ஓன்லி தெலுங்கு எஃப்எம் 101.3 FM. மார்னிங் ராகா, சக்கனி பாட்டலு, கம்மனி மாட்டலு. அண்ட் திஸ் இஸ் த வாய்ஸ் ஆஃப் ஆர்ஜே கீர்த்தி. சண்டே சாயந்தரம் 7 அந்த அண்டே மன ரேடியோ ஹவா முதலாயினட்டே. மரி இவாழ்த்தி ஷோ இஸ் பவர்ட் பை LEM5. ஃபார் பிஸ்னஸ் இன்குவைரிஸ் please contact our creative director Mridula Garu at 647-622-6743, and for all other inquiries please contact our producer Vijay at 416-356-8529. May 17th long weekend ante long days anamata, long weekend anamata. Suryudu karunistunnadu, finally jil jiga antundi mana Toronto nagaram. Andram outdoors e unnam kada mostly. Mari meeru kuda naalaga aithe ippatike ala oka beach visit chesesi, ala Niagara kuda ok sari visit chesesi, I'm sure barbecues aithe open అయిపోయి ఉంటాయి కదా. పార్టీ ప్లానింగ్ షురు అనుకుంటా. అండ్ దావత్ అంటే చిల్లవడమే కదా. ఆయన తెలుగోడిని కొట్టేటోళ్ళు లేరు కదా. ఏమంటారు, మస్తు మస్తు వెదర్ ఉంది, అయ్యి అయ్యో, లాంగ్ వీకెండ్ ఉంది, అయ్యి అయ్యో అనే లెవెల్లో మన నగరం ఉన్నప్పుడు మన మార్నింగ్ రాగా షోలో కీర్తి ఉంటే అసలు ఆ కిక్కే వేరే అని నేను అంటాను. ఇంతకు మీరు మన మార్నింగ్ రాగాని సోషల్ ప్లాట్ఫామ్స్లో ఫాలో అవుతున్నారా? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ ఛానల్స్లో జాయిన్ అయిపోతే మా ఇంటర్వ్యూస్, స్పెషల్ కాంటెస్ట్, న్యూ గెస్ట్ ఇన్ఫర్మేషన్స్తో పాటుగా బోల్డ్ అంటే బోల్డ్ అంత ఫన్, అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ మన మార్నింగ్ రాగా. మా షోని ఎలా వినాలి అని మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి రికమెండ్ చేయాలి అనుకుంటే సిఎంఆర్ ఎఫ్ఎం ఆర్ ట్యూన్ అండ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసేసుకుంటే చాలు. లేదు అనుకుంటారా, లైవ్ రేడియో లింక్ కూడా

వినొచ్చు మీరు మా మార్నింగ్ రాగా 101.3 FM. విక్టోరియా డే స్పెషల్ అబ్బా, టొరంటోలో ఎక్కడ చూసినా సమ్మర్ కి వెల్కమ్ పార్టీ లాగానే అనిపిస్తుంది. మరి ఎవ్రీబడి ఈజ్ సో ఎనర్జెటిక్ అని నేనంట. ఇన్ని రోజుల తర్వాత ఆ హీట్ ని అలా ఎక్స్పీరియన్స్ చేయడంలో ఆ కిక్కే వేరే ఉంటుంది. కానీ విక్టోరియా డే అంటే మనం ఏదో అనుకుంటాం కదా, దీనికి ఇంకొక చిట్టి ముద్దు పేరు కూడా ఉందంట మీకు తెలుసా? దాన్ని ఏమంటారో తెలుసా? మే 24 అంటారంట. అంటే 24 అంటే ఐ నో అబ్బాయిలు బాగా ఎక్సైట్ అవుతూ ఉండొచ్చు. 24 ఇస్ నథింగ్ బట్ 24 ప్యాక్డ్ డ్రింక్స్ అంట. యు నో వాట్ ఐ మీన్. మీరందరు నాకన్నా ఫాస్ట్ అనుకోండి. సో ఈ లాంగ్ వీకెండ్ని ఎనర్జెటిక్ వైబ్తో మీరెక్కడ ఉన్నా నన్ను వినేస్తున్నందుకు, మరి మీకోసం ఇంకాస్త ఎనర్జీతో నేను తీసుకొచ్చేసా ఒక అదిరిపోయే పాటలతో, మెమరీస్తో, మస్త్ కబుర్లతో. మరి ఇంకెందుకు లేట్ అంటా నేను. లెట్స్ స్టార్ట్ ద షో విత్ హంగామా విత్ మార్నింగ్ రాగా. ఇప్పుడు వచ్చేస్తోంది ఒక సెన్సేషనల్ పాట. ఈ సెన్సేషనల్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, మన తెలుగు భాష రాని వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలియని వాళ్ళు కావచ్చు, ఫోక్ సాంగ్ గురించి అసలు ఐడియా కూడా లేని వాళ్ళు కూడా ఈ డాన్స్కి స్టెప్స్ వేశారంటే నమ్ముతారు. అది మన పవర్ అంట. నేను మన తెలుగు ఫోక్ సాంగ్స్ లో, తెలంగాణ ఫోక్ సాంగ్స్ లో ఆ మ్యూజిక్ వైబ్ ఉంటుంది చూసారా, దాట్ సెలబ్రేషన్ ఆఫ్ ద ఫోక్ మ్యూజిక్. ఈ పాట ఇప్పుడు వచ్చేస్తుంది మీకోసం. రాను, ఎంజాయ్.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు టొరంటోస్ ఫేవరెట్ తెలుగు ఎఫ్ఎం చక్కని పాటలు కమ్మని మాటలు. మీ అందరికీ తెలుసు మన మార్నింగ్ రాగా ఆల్వేస్ బ్రింగ్స్ యూ ద బెస్ట్ టు యూ అని. మరి ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ మాట్లాడబోతున్నారు అండ్ దే విల్ బి జాయినింగ్ అస్ ఆన్ కాల్ అన్నమాట. ఎంతో చక్కటి హిస్టరీ ఉన్న వైద్యం గురించి చాలా చక్కగా తెలిసిన గురూజీ మనల్ని కలవబోతున్నారు ఇవాళ మార్నింగ్ రాగా ఎఫ్ఎంలో. నమస్కారం గురూజీ, హౌ ఆర్ యూ?
1: నమస్కారం అమ్మా, బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నాను సార్, మీరు బాగున్నారా?
1: దేవుడు దేవల్ల పరమేశ్వరుడు దేవల్ల మేము బాగున్నాం, అందరూ బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాం అమ్మా. మన టొరంటోలో, మన కెనడాలో, మన తెలుగు వాళ్ళు అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం లాగా అందరికీ సంతోషంగా ఉండాలి, హెల్త్ ఈజ్ వెల్త్ ఉండాలి, హెల్త్ లో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మంచిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాం. మేము 9 జనరేషన్ నుంచి ఈ వైద్యంలో వస్తున్నాం అమ్మా.
0: That's very interesting, Andy.
1: మన కాకతీయ సామ్రాజ్యం ఉంది కదా, రుద్రమదేవి గారు, తర్వాత గణపతిరాయ్ గారు, తర్వాత అక్కడ నుంచి మన ప్రతాపరాయలు గారు, అక్కడ నుండి మేము వాళ్ళ ఆస్థానం వైద్యులం.
0: ఎక్సలెంట్ సార్.
1: వాళ్ళ ఆస్థానం మన తాత ప్రదాతల నుంచి మేము గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి వైద్యం చేసుకుంటూ మనం ఇప్పుడు కెనడాలో 9 సంవత్సరాల నుంచి ఇక్కడ చేసుకుంటూ ఉంటున్నాం. అన్ని విధాల ప్రాబ్లాలకి, ఒంట్లో ఏ విధమైన ఆర్థరైటిస్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, తర్వాత మన యూరిక్ యాసిడ్ వల్ల జాయింట్స్ లో ఆర్థరైటిస్, రొమాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది అందుకోసము, తర్వాత జలుబులు, అలర్జీ, స్కిన్ డిసీజ్, షుగర్, ప్రెషర్ లాంటి వాటికి ఎలాంటి విధమైన సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం వనమూలికలతో తయారు చేసుకుని ఇండియా నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇస్తుంటాం అన్నమాట.
0: అంత నేచురల్ అంటున్నారు ఈ కాలంలో కూడా, అంత పురాతన కాలమైన మెడిసిన్ మీరు అందిస్తున్నారంటే దట్ ఈస్ రియల్లీ వెరీ నైస్ అండి.
1: అవునండి, ఇది మేము ఈ రోజు నుంచి చేయట్లేదమ్మా. మనకి ఇప్పుడు మా తాతలు ఎలా చేశారో సేమ్ మెథడ్ మేము ఫాలో అయిపోయి మంచి మంచి హెర్బల్స్ మొత్తం మేము కలెక్ట్ చేస్తుంటాం హిమాలయాల్లో నుంచి. హిమాలయాస్ కి వెళ్తుంటాం, హిమాలయాస్ కి వెళ్ళి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, తర్వాత మన గోముఖం అంటారు గోముఖ, తపోవనం, తపోవనం చాలా పైన ఉంటది అక్కడికి, కాట్మండూరు, మానస్ సరోవర్ అలాంటి ప్లేస్ లకు వెళ్ళేసి రేర్ రేర్ హెర్బల్స్ ను కలెక్ట్ చేసుకుని వాటిని ప్రాసెస్ చేసుకుని వాటితోనే కొంచెం కేరళ నుండి, కొన్ని ఇటు శ్రీలంక నుండి, తమిళనాడు నుండి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి, మన తెలంగాణ నుంచి, ఇటువైపు నుంచి కొన్ని మూలికలు మనం తీసుకొచ్చి మన వనంలోకి వెళ్తాం, ఫారెస్ట్ లోకి వెళ్ళేసి కలెక్ట్ చేసుకొని వచ్చేసి అన్ని విధాల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి విధాల రుగ్మతలు ఉన్నా, ఒంట్లో ప్రాబ్లాలు ఉన్నా కూడా మనం చేస్తున్నాం. సిన్స్ లాస్ట్ ఇక్కడ 9 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. చాలా మంది మన దగ్గర మన తెలుగు వాళ్ళు, తర్వాత హిందీ వాళ్ళు, మన తమిళియన్స్ పీపుల్స్ ఇక్కడ ఉన్న చాలా కమ్యూనిటీ చాలా మంది వస్తున్నారు మన దగ్గరికి, అందరూ బాగున్నారు. ఇప్పుడు దాని వల్లనే మనకి తెలిసిన వాళ్ళు, సార్ మీరు మా మార్నింగ్ రాగాలో మన కమ్యూనిటీకి బాగు చేయండి, ఇంత మందికి బాగు చేస్తున్నారు, ఏం చేశారండి
0: అక్కడికే వస్తున్నా సార్, మా మార్నింగ్ రాగా లిజనర్స్ కి,
1: మన వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మన తెలుగు వాళ్ళండి, అంత మన వాళ్ళం అండి, మన దగ్గర రాకపోతే ఎలా గురువు గారు రాండి అని అంటానా, ఇప్పుడు మన తెలుగు రాగాలో వచ్చి ఇక్కడికి మందులు ఇస్తున్నాం అందరికి, బాగా దేవుడు దేవల్ల.
0: వెరీ నైస్ సార్. సార్ మా మార్నింగ్ రాగా లిజనర్స్ అండ్ ఫాలోవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే వాళ్ళందరూ చక్కగా.
1: ఎస్ ఎస్, నేను నాకు రెండు లొకేషన్స్ ఉన్నాయండి. ఒకటేమో స్కార్బ్రోలో వీక్ లో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 రోజులు స్కార్బ్రోలో ఉంటాను, 3 రోజులు ఇటు 4 రోజులు బ్రాంప్టన్ లో ఉంటాను, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అట్లా మాది నా ఫోన్ నెంబర్ అమ్మా 437-438-3399
0: ఎవరికైనా
1: కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తే మీకు వాళ్ళకి నేను మా అడ్రస్ పంపించేస్తాను. మన అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అమ్మా. ఎలాంటి విధమైన ప్రాబ్లాలు దేవుడి దేవల్ల ఇలాంటి బయట దేశాలు వచ్చినప్పుడు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లంలు వస్తే అవి హెర్బల్స్ తో వెళ్ళండి, అట్లా లేకపోతే మీకు ఎవరు తెలియకపోతే నా దగ్గర రండి, తప్పకోకుండా దేవుడు దేవుల అమ్మవారు సమ్మక్క సారక్క తల్లి ఆశీర్వాదం వల్ల పరమాత్మ ఆశీర్వాదం బాగైపోతాయి.
0: ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ విత్ మార్నింగ్ రాగా సార్. మా లిజనర్స్ అందరికీ కూడా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు, థ్యాంక్ యూ సార్.
1: నమస్కారం అండి.
0: మరి ఇప్పుడు వచ్చేస్తుంది ఒక చిట్టి పుట్టి బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత సీ యు ఆల్ సూన్.
2: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
3: బ్లెమ్ ఫై ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది. అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా బ్లెమ్ ఫై.
2: బ్లెమ్ ఫై ఎందుకు?
3: జీరోతో మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
2: బ్లెమ్ ఫై
3: మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యూ గెట్ 10% off on minimum transfer of $100 and a max cashback of about $50 on sending $500.
2: Vegam, nammakam, faladayakam. Lemfai.
3: Moving your money the right way. Next time, meeru Canada nundi double pampala, just one name, Lemfai.
4: Lemfai. Fast money, happy homes.
5: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిసిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏ లో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాట్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ.
6: ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూజ్డ్ కార్స్ కూడా కొనవచ్చు.
5: మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు.
6: ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం మై మిసిసాగా క్రైస్ .com Mississauga Chrysler at 2260 Battleford Road, Mississauga.
7: వసంతం సూపర్ మార్కెట్, డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్ మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
8: వసంతం సూపర్ మార్కెట్, 8 Shadlock Street, మార్కం, 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 Shadlock Street, మార్కం, లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
7: Inti ruchi meeku marinta cheruvaga.
9: Mee manasulo unna aasalu maatalato kaadu oka aabharanamto baita pettandi. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ ఫెస్టివల్లో మీకు నచ్చిన డైమండ్ జ్యువెలరీ కొనడానికి ఇదే సరైన సమయం. మీరు కొనే డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
0: వెల్కమ్ బ్యాక్ దోస్తులారా, మీరు వింటున్నారు మార్నింగ్ రాగా 101.3 FM, చక్కని పాటలు, కమ్మని మాటలు, అండ్ దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ఆర్జీ కీర్తి. మీ మార్నింగ్ రాగా మీకోసం తీసుకొచ్చేసింది లెంఫై. అండ్ చక్క ఇంట్లో కూర్చుని మనీ ట్రాన్స్ఫర్ని సింపుల్గా, క్విక్గా మీ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అండ్ అసలు బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇంత చక్కటి సర్వీస్కి క్యాష్ బ్యాక్ వస్తే అసలు అది నెక్స్ట్ లెవెల్ బెస్ట్ కదా. మా మార్నింగ్ రాగా తరఫున కోడ్ రాగా RAAGA వాడితే 10% డిస్కౌంట్ కూడా ఎంజాయ్ చేసేయచ్చు. మరి అసలు ఇంత బెస్ట్ డీల్ని అని చక్క యూస్ చేసేసుకుంటారు కదా, ఐఎమ్ ష్యూర్ యూ విల్ డూ ఇట్. బర్త్డే విషెస్ అంటే, ఇవాళ మన బర్త్డే జరుపుకుంటున్న ఎంతో మంది ఫాలోవర్స్కి, ఫ్యాన్స్కి, మన అందరికీ, మన అందరు మార్నింగ్ రాగా ఫాలోవర్స్ అందరికీ హ్యాపీ బర్త్డే టు ఆల్ ఆఫ్ యూ ఆర్ సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే. మీరందరూ ఖుష్ ఉండాలి, మస్తు ఉండాలి అండ్ దిల్సే కోరుకుంటుంది మా మార్నింగ్ రాగా. ఇలాగా మీరు కూడా మీ డియర్ డార్లింగ్స్కి స్పెషల్ విషెస్ చెప్పాలి అని అనుకున్న, స్పెషల్గా లైవ్లో విష్ చేయాలి అని అనుకున్న, సాంగ్ డెడికేషన్స్ చేయాలి అనుకున్న, యూ నో హూ టు కాంటాక్ట్ అస్. మరి ఇవాళ ఒక స్పెషల్ డే అంట, తెలుసా మీకు? ఆహా తెలుసా మీకు అంటాను నేను. ద చిట్టిపొట్టి కీర్తి పిల్ల ఇన్ మీ ఇస్ సో హ్యాపీ అనమాట, ఎందుకంటే ఇట్ ఈస్ అ వరల్డ్ బేకింగ్ డే. ఆనెస్ట్లీ మన అందరి లైఫ్లో కొన్ని హ్యాపీయెస్ట్ మెమరీస్కి బ్యాక్గ్రౌండ్లో అలా ఎక్కడో సైలెంట్గా ఒక చిన్న బేకరీ ఉండిపోతుంది కదా. ఫ్రెష్ క్రీమ్ రోల్స్ స్మెల్ అలా వస్తూ, స్కూల్లో బర్త్డేస్ అయినా, మిడ్ నైట్ సర్ప్రైజ్ పేస్ట్రీస్ అయినా, చాయ్తో పోనీ లేకపోతే వార్మ్ గరం హగ్ ఇస్తూ, వెజ్ పఫ్ అయినా, వీటిలో యూ నో యూ కెన్ ఆల్ రిలేట్ దట్ కదా. ఇంకా ఎవడైనా, ఎవడైనా అంటున్నాను మీరు కాదు, ఎవరికైనా అలా బ్రేకప్ అయితే సైలెంట్గా కంఫర్ట్ ఇచ్చిన చాయ్ అండ్ మస్కాబ్ అని మీకు గుర్తుందా? నేనైతే ఇలాంటి బ్రేకప్ అప్పుడు ఫస్ట్ ఉండేదాన్నండి. యూ నో వై? బికాస్ వాళ్ళు బన్ మస్కా మీద కాన్సన్ట్రేట్ చేయలేరు పాపం. అంటే నేను ఐఎమ్ దేర్ ఫర్ దెమ్ యునో, కానీ మళ్ళీ షేరింగ్స్ అంటారు, కేరింగ్స్ అంటారు, స్ప్లిట్స్ అంటారు. కానీ అప్పట్లో మాత్రం నేనైతే ఏం చక్క ఒక్కా కూర్చుని మొత్తం బన్మస్కా తినడం మీదే కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ఐఎమ్ ష్యూర్ మీరు కూడా అలాగే అనుకోండి, కానీ ఏంటంటే మీరు ఒప్పుకోరు అంతే. అప్పట్లో డైటింగ్స్ లాంటివి లేవు కదా, ఏం తిన్నా చాలా క్యూట్గా ఉండేదాన్ని. ఇప్పుడంటే జస్ట్ సోకింగ్ డ్రై ఫ్రూట్స్ అనే ఫేస్ నడుస్తుంది మనకి. కానీ ఆఫ్కోర్స్ హెల్త్ కాన్షియస్ అనుకోండి, సో యా వీఆర్ ఆల్ గెటింగ్ బెటర్ అని అంట. మరి మీరు కూడా ఐఎమ్ ష్యూర్ అలాగే చేసే ఉంటారని అనుకుంటున్నాను. ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. నాలాగా నాలాంటి మంచి దోస్తులు ఉంటే ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే ఏం చక్క వాళ్ళకి కేక్ కూడా బేక్ చేసి వాళ్ళు ఏం చక్క అందిస్తారనమాట. అంత అంత మంచి మనసు అండి మాలాంటి వాళ్ళది. బేకర్స్ అంటే బేకింగ్ రావక్కర్లేదండి, మాకు ప్యార్ ఇష్క్ మొహబ్బత్ కాదల్ ఇలాంటివన్నీ కలిపి మేము అవెన్లో పెట్టి ఏదో ఒకటి బయటకు వచ్చి మేము మీకు అందిస్తామన్నమాట. అది ఏంటి అనేది తర్వాత మనం పేరు పెడదాం. సో మరి ఈ లాంగ్ వీకెండ్ రోజున ఇలా కాఫీ పక్కన ఒక మంచి బిస్కెట్ ఉంటే అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. అలాగా మరి ఈ రోజు షోలో కీర్తి ఉంటే మార్నింగ్ రాగాలు అసలు అది అరే రే వాటే వాట కాంబినేషన్ కదా. అబ్బా మీరు అసలు ఏం చెప్పారు అని అనుకునే లోపల మీకోసం వచ్చేస్తుంది ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట. ఈ పాట ఎందుకు ఇవాళ ఏంటి స్పెషల్ అని మీరు అనుకునే లోపల దీన్ని ఒక బ్యూటిఫుల్ ఎరా అని నేను చెప్తానండి. ఎందుకు అని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, చార్మీ గారు అంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ పాటకు వేరే వేరే ఫ్యాన్ బేస్ ఉంది. రాకీ రాకీ రాకీ నకవసాకి, ఐఎమ్ ష్యూర్ యూ కెన్ ఆల్ రిలేట్ టు దాట్. ఈ పాట మరి ఈరోజు ఎందుకు రబాయ్ అని మీరు అనుకుంటే మన చార్మీ హ్యాపీ బర్త్డే. సో ఇవాళ మన మార్నింగ్ రాగా షోలో చార్మీ గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేస్తుంది ఈ బ్యూటిఫుల్ పాట. ఎంజాయ్.

0: మోడర్న్ అండ్ స్టైలిష్ కిచెన్ కోసం కలలు కంటున్నారా? దెన్ జస్ట్ వన్ నేమ్ టు రిమెంబర్, పిఎల్కే కస్టమ్ కిచెన్స్. వారు ఎంతో నైపుణ్యంతో మీ అభిరుచికి తగ్గట్టుగా ఒక స్టన్నింగ్ అండ్ ఫంక్షనల్ కిచెన్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. వారి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షోరూమ్ యూనిట్స్ మార్కం అండ్ స్కార్బరోలో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వెళ్లి విజిట్ చేయండి.
1: పిఎల్కే కస్టమ్ కిచెన్స్, క్లాసిక్, కంటెంపరీ ఆర్ అల్ట్రా మోడర్న్, దే బ్రింగ్ యువర్ విజన్ టు లైఫ్. ఫ్రీ ఎస్టిమేట్స్ అవైలబుల్. మోడర్న్ ఐడియాస్, ఫ్లాలెస్ ఫినిషింగ్. కాల్ రూబెన్ అట్ 416-419-9399. Follow them on Instagram and Facebook or visit the website for more details.
0: Dream Kitchen ante oke okka peru
1: PLK Custom Kitchens.
2: సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే జస్ట్ టేస్ట్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మీరు పొందవచ్చు అట్ సింప్లీ సౌత్, వేర్ ఎవ్రీ డిష్ క్యారీస్ ది ఒథెంటిక్ ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. క్రిస్పీ దోసాస్ నుంచి ఫ్లేవర్ఫుల్ కర్రీస్, అరోమాటిక్ బిర్యానీస్ రుచి చూడండి. ఎవ్రీ బైట్ రిమైండ్స్ యూ ఆఫ్ హోమ్, పర్ఫెక్ట్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్స్, వీకెండ్ క్రేవింగ్స్ అండ్ స్పెషల్ మోమెంట్స్. సో నెక్స్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ అని మైండ్ లో వస్తే రిమెంబర్ వన్ నేమ్, సింప్లీ సౌత్. టేస్ట్ ది ట్రెడిషన్, సింప్లీ South in Oshawa and Mississauga. Visit simplysouth.ca. Come hungry, leave happy.
3: మీకు నోటి నొప్పి, దవడ నొప్పి, తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలున్నాయా? మీ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం, డాక్టర్ అశోక్ బాబు రామ్య అండ్ అసోసియేట్స్. అత్యుత్తమ దంత చికిత్స సేవలు అందిస్తూ 20 ఏళ్ల అనుభవంతో ఇంప్లాంట్స్, బ్రేసెస్, డెంచర్స్, రూట్ కెనాల్స్, స్మైల్ మేకోవర్ మరియు ప్రత్యేకంగా టీఎంజే, ఓరోఫేషియల్ పెయిన్, స్లీప్ అప్నియా సమస్యలకు నిపుణులైన చికిత్స.
4: విజిట్ కెనడీ రూత్ డెంటల్ సెంటర్ ఇన్ బ్రాంప్టన్, 905-846-1595 or Credit Valley Dentistry in Mississauga, 647-825-3276
5: or contact Ramya Dentistry for TMJ, orofacial pain and sleep apnea, 905-997-1865.
4: They speak your language. Book an appointment today for your perfect smile.
6: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్, ఓషవా. ఆస్వాదించండి నోరు నుంచి బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 Simcoe Street నార్త్, ఓషవా. కాల్ 9052407796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్ అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
7: Craving something sweet and real? Sugar Maze has you covered. 100% vegetarian cakes made fresh in store every day and topped perfectly to your choice. From elegant wedding cakes to birthday wow factors and special celebrations, Baker Shriwani brings over 7 years of artistry to every creation. Visit Sugar Maze at 30 St. Thomas Street near Winchester and Anderson, Whitby. Call 647-482-9662. Sugar Maze, where every cake tells a story.
8: అక్క, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
9: ఓహో,
8: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడిట్ 2026 A3 కార్.
9: ఏంటి
8: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
10: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
8: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
10: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
1: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
11: పండగ ఏదైనా, పూజ ఎప్పుడైనా, మీ ఇంటి పూజ అవసరాలకి కావాల్సిన పూజా సామాన్లు ఇప్పుడు ఒకే చోట,
12: శ్రీ గాయత్రి పూజా స్టోర్.
11: ఫ్రెష్ ఫ్లవర్స్, సేక్రెడ్ లీవ్స్, మట్టి గణపతి విగ్రహాలు, డెకరేషన్ ఐటమ్స్ మరియు రిటర్న్ గిఫ్ట్స్, అలాగే మల్లె పువ్వు, జాజి, కనకాంబరం, కమలపాకులు, పూజా కోకోనట్స్ మొదలగు అన్ని పూజా వస్తువు దొరికే చోటు శ్రీ గాయత్రి పూజా స్టోర్.
13: తరాలు మారినా సంప్రదాయం నిలవాలి, ఆ వెలుగును నిలబెట్టే పేరు శ్రీ గాయత్రి ఇంపోర్ట్స్.
14: కన్వీనియంట్లీ లొకేటెడ్ at 360 King Street West, Oshawa, adjacent to SV Temple of Durham, 416-786-3239.
15: Your Sunday dose of music, Morning Raga, Telugu FM.
9: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు 101.3 FM మార్నింగ్ రాగా చక్కని పాటలు, గమ్మని మాటలు, అండ్ దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ఆర్జీ కీర్తి. అసలు మొన్న నైట్ ఏమైంది మీకు తెలుసు కదా, నైట్ అయితే నేను పాటలు వింటాను, పాటలు వింటే నాకు ఏదో అలా అలా అలా గుర్తొచ్చేస్తూ ఉంటాయన్నమాట. మన అందరికీ ఒక సీక్రెట్ హ్యాబిట్ ఉంటుంది కదా, నైట్ పడుకునే ముందర లేకపోతే షవర్లో లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అలా ర్యాండమ్గా కాఫీ అది తాగుతున్నప్పుడు లైఫ్ గురించి ఫుల్ సినిమాటిక్గా ఇమాజిన్ చేసేసుకుంటాం కదా. ఒకరోజు నా డ్రీమ్ హౌస్ ఇలా ఉండబోతోంది, అలా ఉంటుంది, నేను ఇక్కడికి ట్రావెల్ చేయబోతున్నాను, నాకు నాగార్జున లాంటి లైఫ్ పార్ట్నర్ వస్తారు, వన్ డే యునో లైక్ నాకు జెర్సీ మూవీ లాగా ఒక మొమెంట్ ఉంటుంది, ఇలాంటి ఫీలింగ్ అనేది హై అనిపిస్తుంది అవునా. కానీ నెక్స్ట్ 5 మినిట్స్లోనే మన చక్కటి బుజ్జిగారైన బ్రెయిన్ గారు ఉంటారు చూసారా, ఎక్కడో ఆయన ఎంట్రీ ఇస్తారన్నమాట. శాలరీ చూసావా, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, అది మన లక్కేనా, రియాలిటీలో ఇంపాసిబుల్, అక్కడే మనలో మన లాలా ల్యాండ్కి ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చేస్తుంది అనమాట. అంటే రియలిస్టిక్గా ఉండడం మంచిదే, బట్ వాట్ ఇఫ్ యూనివర్స్ యాక్చువల్లీ లిజన్స్ టు మోర్ ఫెయిత్ అండ్ ఫియర్ అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ. మేబీ మేనిఫెస్టేషన్ అంటే 24 అవర్స్ అఫర్మేషన్స్ చెప్పుకోవడం కాదేమో, ఫేక్ పాజిటివిటీ కూడా కాదేమో. మెనీ మెనీ ఫిలాసఫర్స్, స్పిరిచువల్ సీకర్స్, మేనిఫెస్టర్స్ కూడా అదే రిపీటెడ్గా చెప్తున్నారు కదా, దట్ ఇట్ ఈస్ సింప్లీ నాట్ ఇన్సల్టింగ్ యువర్ ఓన్ డ్రీమ్ వైల్ యూఆర్ ఆస్కింగ్ ఫార్ ఇట్. జస్ట్ లైక్ చిన్నపిల్లలు ఎలా అడుగుతారు మనల్ని, అసలు డౌట్ ఉండదు వాళ్ళకి, ఎంబారస్మెంటా సమస్య లేదు, బిలీఫా 100% అని నేనంట. వాళ్ళకి లాజిస్టిక్స్ గురించి టెన్షన్ ఉండదు కదా, అసలు యూనివర్స్కి కూడా లిమిటింగ్ బిలీఫ్స్ నచ్చవేమో అని నేనంట. మనమే పెట్టుకుంటామేమో ఇలాంటివన్నీ, ఇది నా రేంజ్ కాదేమో, నా బ్యాక్గ్రౌండ్కి సెట్ అవ్వదేమో, ఇంకా లేట్ అయిపోయిందేమో ఆల్రెడీ అనే లాంటి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ వదిలేద్దామని నేను అంటా నేను. బట్ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ లైఫ్ కూడా ఒకప్పుడు అన్రీజనబుల్గానే కదా ఉండింది. అలా ఒక అన్రీజనబుల్ డ్రీమ్స్ గురించి మాట్లాడుతూ, ఇన్ఫ్యాక్ట్ మేబీ పాట పాడుతూ, దెర్ ఇస్ వన్ మ్యాన్ హూ కేమ్ ఇన్ టు అ న్యూ సిటీ విత్ ఆల్మోస్ట్ నథింగ్ అనమాట, బట్ విత్ అన్బిలీవబుల్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఫ్యూచర్. Today the whole world knows him, the Khan, Shahrukh Khan. This one beautiful song ippudu nen cheppindantha literally oka paata roopamlo chepthe asalu dani emotion entha chakkaga untundi. Before he became a global icon, Shahrukh Khan once spoke that, you know, he believed in a golden life and it happened. So ee rojuna morning raga music without borders segment lo mana wishes ki borders levani gurtu cheyadaniki, here comes the beautiful timeless dreamers anthem from Yes Boss, Chand Tare. Enjoy.

What a beautiful part, kada. I'm sure I'm going to keep humming this song for a long time. Welcome back, listeners. Meeru vintunnaru 101.3 FM Morning Raga. Chakkani paatalu, kammani maatalu. And this is the voice of RJ Kirti. Monna edo history documentary chustunanu. Edo chustunte suddenly a question vachindi. Mana generation ni future history books lo asalu ela describe chestara ani. Like, you know, I was just thinking, they might quote us saying these people wanted privacy, but they post everything online ani. Honestly, mana relation with technology asalu edo pedda confusion స్టోరీ కదా. మార్నింగ్ లేచాక ఫస్ట్ థింగ్ ఫోన్ చూస్తాం, నైట్ పడుకునే ముందు డెఫినెట్లీ లాస్ట్ థింగ్ ఫోనే చూస్తాం. కానీ మధ్యలో ర్యాండమ్గా నేను సోషల్ మీడియా డీటాక్స్కి వెళ్ళాలి అని ఒక ఎమోషనల్ అనౌన్స్మెంట్ కూడా చేసుకుంటాం అన్నమాట. అండ్ ఇప్పుడు ఇంటర్నెట్లో అసలు లేటెస్ట్ హిల్లేరియస్ ట్రెండ్ ఏంటో తెలుసా? పీపుల్ ఆర్ యూజింగ్ AI ఫర్ లిటరలీ ఎవ్రీథింగ్. హోంవర్క్ అంటారా? ఓకే, అర్థం చేసుకుంటాను. కోడింగ్ అంటారా? అది కూడా అర్థం చేసుకుంటాను. ఈమెయిల్స్ అయితే దట్ గోస్ వితౌట్ సేయింగ్, అండర్స్టాండబుల్. బట్ నౌ పీపుల్ ఆర్ షోయింగ్ దేర్ పామ్ ఫోటోస్ ఆన్ AI లైక్ క్లౌడ్ అండ్ ఆస్కింగ్ నా ఫ్యూచర్ ఏంటి అట. లైక్ సీరియస్లీ ఇమాజిన్ దిస్ కాన్వర్సేషన్ అనమాట. హలో అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ గారు, బిల్ట్ విత్ మల్టిపుల్ పవర్ఫుల్ కంప్యూటింగ్ సిస్టమ్స్, ప్లీజ్ టెల్ మీ వెన్ ఎమ్ ఐ విన్నింగ్ లాటరీ? AIకి కీర్తి లాంటి బ్రెయిన్ ఉందనుకోండి, ఒక్క నిమిషం, నేను డేటా అనలైజ్ చేస్తాను మాస్టారు, డెస్టినీకి మాకు పెద్దగా టచ్ లేదండి అనే కదా అంటుంది. కానీ ఆనెస్ట్లీ హ్యూమన్స్ చాలా క్యూట్ స్పీషీస్ కదా. టెక్నాలజీ మారిపోయినా, ఫోన్స్ మారిపోయినా, ఇంటర్నెట్ స్పీడ్ మారిపోయినా, మన క్యూరియాసిటీ మాత్రం ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఎర్లియర్ డేస్లో ప్యారెట్స్తో కూడా మనం ఫ్యూచర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళు, గుర్తుందా? ఈవెన్ టుడే, లైక్ యునో, ASIs బేస్డ్ ఆన్ యువర్ పామ్ లైన్స్ యూ అపియర్ ఎమోషనలీ స్ట్రాంగ్ బట్ సెన్సిటివ్ కీర్తి అని అనింది అనుకోండి, ఐ వుడ్ గో లైక్ OMG సో యాక్యురేట్, ఓ మై గాడ్ దట్ ఇస్ సో యాక్యురేట్ అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటానన్నమాట నేను. మరి ఇటువైపు ఏమో ఆన్ ది అదర్ సైడ్ నెక్స్ట్ లెవెల్తో ఫుల్లీ ట్రెండ్ అవుతుంది. పీపుల్ ఆర్ ట్రాయింగ్ to erase their digital footprint using AI. అంటే లిటరలీ ఎంబారసింగ్, మీకు గుర్తున్నాయా మన ఫేస్బుక్ మెమరీస్ కానివ్వండి, లేకపోతే ఆర్కుట్లో స్టేటసెస్, బ్లాక్ అండ్ వైట్ ఎడిటెడ్ సెల్ఫీస్, లిరిక్స్ విత్ క్యాప్షన్స్ డోంట్ జడ్జ్ మీ ఇఫ్ యూ డోంట్ నో మై స్టోరీ పోస్ట్లు, ఇవన్నీ గుర్తున్నాయా? అండ్ అప్పట్లో కాన్ఫిడెన్స్ ఎలా ఉండేది అని అంటే పోస్ట్ చేసిన వెంటనే ఫీలింగ్ బ్లెస్డ్ అనే స్టేటస్లు పెట్టేసేవాళ్ళం. నా ద సేమ్ మెమరీ పాప్ అయితే మాత్రం అబ్బా వద్దు వద్దు, ప్లీజ్ తీసేసేవా, ఎవరు చూసే లోపల తీసేసేవా అని స్వీట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం అనమాట. సో అలా ఉంటుంది. సో ఒక సైడ్ ఏమో ఫ్యూచర్ గురించి టెన్షన్, ఇంకొక సైడ్ ఏమో పాస్ట్ డిజిటల్ ప్రెజెన్స్ ఎరేజ్ ఎలా చేయాలి అనేది ఇంకొక టెన్షన్. అసలు ప్రెజెంట్లో ఏం నడుస్తుంది అంటే ఓన్లీ నోటిఫికేషన్స్ మాస్టర్, వీటితోనే సర్వైవ్ అవుతున్నాం మనం. కానీ బ్యాక్ ఇన్ ద డే లైఫ్ ఎంత సింపుల్గా ఉండేది. కార్టూన్స్ చూసేవాళ్ళం, పాటలు వినేవాళ్ళం, పాటల్లో కూడా చిట్టిపుట్టి యానిమల్స్ అక్కడక్కడ కనిపించినా మనకు అదొక పెద్ద ఇమాజినేషనే కదా. మ్యాక్సిమం టెన్షన్ ఏముండేది అంటే టీవీ యాంటెనా కరెక్ట్ యాంగిల్లో ఉందా లేదా అని మాత్రమే ఉండేది మనకి టెన్షన్. తెలుగు సినిమా ఆల్రెడీ గేవ్ అస్ మ్యాజికల్ ఫ్యాంటసీ విజువల్స్ కదా. యానిమల్స్ వచ్చేసాయి, చిట్టి చిట్టి కార్టూన్స్ అక్కడక్కడ కనిపించేసాయి అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అని. అలాంటి ఒక మెలడీ ఇప్పుడు మీకోసం నా ఫేవరెట్ పాట ఫ్రమ్ ది ఐకానిక్ క్షణక్షణం మూవీ స్టారింగ్ వెంకటేష్ గారు అండ్ ఫర్ ఎవర్ అన్ఫర్గెటబుల్ శ్రీదేవి గారు. దిస్ సాంగ్ కమింగ్ టు యూ అబ్సల్యూట్లీ నాస్టాలజిక్. కన్యాకుమారి, ఎంజాయ్.

0: మీరు కొత్త బండి కొనాలనుకుంటున్నారా? మిస్సిసాగా క్రైస్లర్ మీకోసం. జీటీఏలో అతి పెద్ద షోరూమ్ విత్ టాప్ నాచ్ సర్వీస్ అండ్ హ్యూజ్ ఇన్వెంటరీ. ఇక్కడ సరికొత్త జీప్, డాడ్జ్, ర్యామ్ అండ్ క్రైస్లర్ వెహికల్స్ లభించును. అదే కాకుండా ఎన్నో ఆప్షన్స్ లో యూస్డ్ కార్స్ కూడా కొనవచ్చు. మీ వెహికల్ సర్వీసింగ్ కోసం అక్కడ సేల్స్ టీమ్ ప్రతిరోజు మరియు సర్వీస్ టీమ్ ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు అందుబాటులో ఉంటారు. ఇన్ పర్సన్ షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా సరైన డీల్స్ కోసం మై మిస్సిసాగా క్రైస్లర్ .com. Mississauga Chrysler at 2260 Battle Ford Road, Mississauga.
1: హాయ్ రాధిక, ఏంది అట్లున్నావు?
2: ఏ ఇండియా మస్తు గుర్తొస్తుంది, మంచి హైదరాబాద్ ఫుడ్ తినాలనుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే పోయేటట్లేమో, ఏం చేద్దాం?
1: హైదరాబాద్ కూడా టొరంటోలో ఒక జబర్దస్త్ రెస్టారెంట్ ఉంది, డెక్కన్ హౌస్. నాస్టా బిర్యానీ అండ్ చాయ్, డెక్కన్ తందూరి స్పెషల్స్, బిర్యానీస్, బ్రేక్ఫాస్ట్, ఇంకా మస్తు వెరైటీలు ఉన్నాయి.
2: ఇంకేంది మరి, పద పోదాం.
0: ఫర్ టేక్ అవుట్, కేటరింగ్ అండ్ పార్టీ ఆర్డర్స్, డెక్కన్ హౌస్ అట్ 19 లాప్సీ రోడ్, స్కార్బ్రో. కాంటాక్ట్ 416-297-5255.
3: ఏంటి చాలా వరీడ్ గా కనిపిస్తున్నావు?
4: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
3: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి. సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత. మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ప్రతి గ్రామ్ పైన $2 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు.
4: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
5: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్, GTA's నంబర్ 1 జ్యువెలరీ షాప్, నియర్ మార్కమన్ స్టీల్స్, 6055 స్టీల్స్ అవెన్యూ, యూనిట్ C102, స్కార్బరో. 6479472864.
6: మీ ఉద్యోగం వల్ల మీరు గంటల కొద్దీ నిలబడి పనిచేస్తున్నారా? వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇక ఆందోళన అవసరం లేదు. మిల్టన్ లోని రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తుంది. రైట్ గేట్ ఆర్థోటిక్స్ స్పెషలైజెస్ ఇన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కస్టమ్ ఆర్థోటిక్స్ డిజైన్ యూనిక్లీ ఫర్ ఈచ్ ఇండివిజువల్ బై ఎక్స్పీరియన్స్డ్ కెనేడియన్ సర్టిఫైడ్ పెడార్థిస్ట్. బయోమెకానికల్ ఇవాల్యుయేషన్స్, గేట్ అనాలిసిస్, నీ అండ్ యాంకిల్ బ్రేసింగ్, కంప్రెషన్ సాక్స్. 10 సంవత్సరాల అనుభవంతో రైట్ గేట్ ఆర్థోటిక్స్ మీ ప్రతి అడుగులో సౌకర్యం.
7: Call 905-876-1095 or visit www.rightgate.com.
8: Right Gate Orthotics, RITEGAIT. Every step with comfort.
9: చక్కటి లోకల్ ఫ్లేవర్స్ కి అడ్రస్ పక్కా లోకల్ కిచెన్ అండ్ బార్ ఓషవా. ఆస్వాదించండి నోరూరించే బిర్యానీలు, పులావ్లు, నార్త్ అండ్ సౌత్ ఇండియన్ మరియు తందూరి వంటకాలు. ఎంజాయ్ చేయండి బడ్జెట్ బిర్యానీస్, దోసాస్ అండ్ చాట్ అలాంగ్ విత్ ఫ్రీ చాయ్ ఆన్ వీకెండ్స్. ప్రీ బుకింగ్ లో మీరు 35 మెంబర్స్ వరకు ఇన్ హౌస్ పార్టీని కూడా అరేంజ్ చేస్తారు. ఫైండ్ దెమ్ అట్ 1050 సింకో స్ట్రీట్ నార్త్, ఓషవా. కాల్ 905-240-7796 ఆర్ విజిట్ పక్కా లోకల్ .ca. డైన్ ఇన్ లేక టేక్అవుట్ కోసం విజిట్ చేయండి పక్కా లోకల్. ట్రూలీ లోకల్, ట్రూలీ డెలిషియస్.
10: వసంతం సూపర్ మార్కెట్. డిస్కవర్ ఎవ్రీథింగ్ యూ లవ్ ఆల్ అండర్ వన్ రూఫ్. తాజా కూరగాయలు మరియు పళ్ళు, అలాగే ఇండియా, శ్రీలంక, కెరీబియన్ నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రెష్ ఫిష్, సీ ఫుడ్ అండ్ మీట్స్. ఇవి కాకుండా ఎవర్ సిల్వర్ వెసల్స్, క్లే పాట్స్ అండ్ గ్రైండర్స్ మరియు వైడ్ రేంజ్ ఆఫ్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ గ్రోసరీస్, పూజా ఐటమ్స్ అండ్ ఐడల్స్.
11: వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కం. 416-292-8585. విజిట్ వసంతం సూపర్ మార్కెట్, 8 షాడ్లాక్ స్ట్రీట్, మార్కం. లొకేటెడ్ జస్ట్ ఆఫ్ Steels Avenue between Markham Road and Middlefield Road, bringing a taste of home closer to you.
10: Inti ruchi meeku marinta cheruvaga.
12: అక్కా, నాకు ఒక మంచి గోల్డ్ నెక్లెస్, అద్భుతమైన బ్రేస్లెట్, ఇంకొక చైన్ నాకు కావాలి.
13: ఓహో,
12: మరి నీకోసమేమో ఒక బ్రాండ్ న్యూ ఆడి 2026 A3 కార్.
13: ఏంటి
12: పద పద, మరి ఇవన్నీ పొందడానికి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు విజయాస్ జ్యువెలర్స్.
14: విజయాస్ జ్యువెలరీ వారి 2వ వార్షికోత్సవంలో భాగంగా జస్ట్ స్పెండ్ $5,000 ఆన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అన్ ఆడి 2026 A3 కార్.
12: అదే కాదు, $200 మంత్లీ గోల్డ్ సేవింగ్ స్కీమ్ లో పాల్గొనండి అండ్ పొందండి ఒక ఫ్రీ కాంప్లిమెంటరీ రింగ్.
14: బై జస్ట్ పేయింగ్ మంత్లీ ఎంజాయ్ చేయండి అవర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ టు బై ట్రెండీ మోడర్న్ గోల్డ్ జ్యువెలరీ మీ చాయిస్ ప్రకారం.
15: విజయాస్ జ్యువెలరీ, 3341 మార్కమ్ రోడ్, యూనిట్ 127B, 416-900-4599. విజయాస్, యువర్ ట్రస్టెడ్ గోల్డ్ స్టోర్.
16: యువర్ రేడియో, యువర్ రిథమ్, మార్నింగ్ రాగా 101.3 FM.
7: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు 101.3 FM మార్నింగ్ రాగా. చక్కని పాటలు, కమ్మని మాటలు, అండ్ దిస్ ఇస్ ద వాయిస్ ఆఫ్ ఆర్జీ కీర్తి. మీ మార్నింగ్ రాగా మీకోసం తీసుకొచ్చేసింది లెంఫై. ఎన్ చక్క ఇంట్లో కూర్చుని మనీ ట్రాన్స్ఫర్ ని సింపుల్ గా క్విక్ గా మీ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే రాగా RAAGA వాడితే 10% డిస్కౌంట్ కూడా ఎంజాయ్ చేసేయచ్చు. అసలు ఐ మస్ట్ బి ఆనెస్ట్ విత్ యూ గైజ్ అండి, ఇంత చక్కటి ఆఫర్స్ మీరు మార్నింగ్ రాగాకి మీరు ఫాలో అయిపోతుండే ఎంత చక్కటి ఆఫర్స్ మీ గురించి మీకు తీసుకొచ్చేస్తున్నాను తెలుసా. అలాంటి ఇంకొక చక్కటి న్యూస్ ఏంటి అని అంటే నావికా గ్రూవ్ అండ్ గ్యాదర్ ఈవెంట్ జరగబోతుంది అనమాట. ఇది ఏంటి అని అంటే ఈ ప్రోగ్రామ్ హైలైట్స్లో ఫన్ గేమ్స్ ఉండబోతున్నాయి, స్పెషల్ గివ్అవేస్ ఉండబోతున్నాయి, ర్యాంప్ వాక్ ఉండబోతుంది, యాపిటైజర్స్ అండ్ డ్రింక్స్, అండ్ ఆఫ్ కోర్స్ ఇది మాత్రం ఎక్స్క్లూజివ్ అనమాట, బికాస్ ఇట్స్ గోన్ బి టాలీవుడ్ అండ్ బాలీవుడ్ టీజే. ఏ రోజు అనుకుంటే June 5th 6:30 PM నుండి 10:30 PM. అండ్ ప్లీజ్ నోట్, దిస్ ఇస్ ఫర్ లేడీస్ ఓన్లీ. సో లేడీస్ ఓన్లీ పార్టీస్ అంటే ఆ నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెలే ఉంటుంది కదా. సో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే డూ ఈమెయిల్ దెమ్ అట్ navyamallapureddy@gmail.com. సో ఈ ఈవెంట్కి ఐఎమ్ ష్యూర్ మీరందరూ ఎక్సైటెడ్గానే ఉండి ఉంటారు, కానీ నేను మాత్రం ఒక విషయం మీ దగ్గర నుంచి దాచిపెడుతున్నానండి. నిజంగా అంటే నాకు రికవర్ అవ్వడానికి కూడా కపుల్ ఆఫ్ డేస్ పట్టిందనమాట, ఇంకా మాత్రం నేను మీ దగ్గర అసలు దాచిపెట్టలేను. అంటే ఆఫ్కోర్స్ వీ వర్ ఆల్ యాంటిసిపేటింగ్ ఇట్ టు హ్యాపెన్ లైక్ ఎనీ మినిట్, బట్ ఇంత సడన్గా అయిపోతుందని నేను అనుకోలే. అసలు ఐ హ్యావ్ మై డౌట్స్, మీరు అందరూ కూడా ఇలాగే రియాక్ట్ అయ్యి ఉంటారు. ఆన్ ద లూప్ కంటిన్యూస్గా ఒకటే ఆల్బమ్ నడుస్తుందండి నాకు. అండ్ హియర్ కమ్స్ ద రివీల్, టొరంటోస్ జిగర్ కటుకుడా మై డార్లింగ్ ది వన్ అండ్ ఓన్లీ డ్రేక్ డ్రాప్డ్ హిస్ ఐస్మెన్. ఒక్క ఆల్బమ్లో 43 సాంగ్స్, ఓ మై గాడ్, సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది ఐ హ్యావ్ టు లైక్ పించ్ మై సెల్ఫ్, యూనో. అసలు నేను ఈ యూఫోరియా అనే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నానా? నేను చెప్పేస్తున్నా అసలు ఈరోజు ఇఫ్ అట్ ఆల్ ఎనీబడీ ఈస్ లిసనింగ్, ఈవెన్ మేబీ యూనో డ్రేక్ మైట్ బి లిసనింగ్, యూ నెవర్ నో, మార్నింగ్ రాగా ఫాలోవర్స్ ఎక్కడైనా ఉండొచ్చు, నేను చెప్పేస్తున్నాను, నేను కలుస్తా వన్ డే ఫార్ ష్యూర్ డ్రేక్ ని కలుస్తా, ఫిక్స్, అంతే, లాక్ యా జాయ్, అండ్ అంతే, అది అవ్వబోతోంది, మీరు అందరూ చూస్తారు. ఐ రన్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ అండి వెన్ ఐ స్పీక్ ఆఫ్ దిస్ ఐకానిక్ ఐస్ మ్యాన్ అనమాట. హోల్ టొరంటో నగరం అంతా లిటప్ అయిపోయింది, సిఎన్ టవర్ ఏంటి, ఫైర్ వర్క్స్ ఏంటి, వాట్ నాట్, ఐమ్ షూర్ మీరు అందరూ కూడా చూసే ఉంటారు. అండ్ అవర్ బాయ్ డ్రేక్ వాజ్ డూయింగ్ హిస్ మ్యాజిక్. మైకల్ జాక్సన్ గ్లవ్ కూడా తీసుకుని ఒక్క ఫోటో అలా పెట్టారనమాట. ఓ మై గాడ్, అది ఆసమ్ స్టఫ్ కదా, కూల్ రాకీ కూల్ అని అనుకుంటారా? ఐ నో, లెట్స్ గెట్ సమ్ ఐస్ క్రీమ్ అనేలాగా ఉంది వెదర్. నేనేమో లోకం అంతా అసలు డ్రేక్ సర్ప్రైజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటే, బట్ మీ అండ్ మై ఫ్రెండ్స్ వేర్ అబ్సల్యూట్లీ చిలింగ్ అనమాట. ఐస్ క్రీమ్ అంటే గుర్తొచ్చింది, డీ స్పాట్ స్టోరీ చూసారా అసలు? యా, మీరునే ఐఎమ్ ష్యూర్ మీరు వినే ఉంటారు. నార్త్ యార్క్ డీ స్పాట్లో దే హ్యావ్ ఓపెన్డ్ అ డ్రైవ్ త్రూ అంటిల్ 3 AM అన్నమాట. అంటే లైక్ వావ్, చాలా ఫేవరెట్స్ అయి ఉన్నాయి మెనూలో, బట్ ఐఎమ్ ష్యూర్ మీ లిస్ట్ ఆఫ్ కాంబినేషన్స్ కూడా చాలా అదిరిపోయే ఉంటాయి, తప్పకుండా ట్రై చేస్తారు కాదు. సో మరి ఇప్పుడు ఇంత చక్కటి ఈ వేడి వేడి గాలిలో ఇంత చక్కటి దానిలో అక్కడక్కడ చల్లగా ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం అని ఏమన్నా అనిపిస్తుందా? మరి అది కూడా మిడ్ నైట్ అయితే, మరి అది కూడా డ్రైవ్ అయితే, మరి స్వీట్ క్రేవింగ్స్ అంటే డెజర్ట్స్ అంటే అక్కడితో వదిలేస్తాను ఈ చక్కటి వెచ్చటి పింక్ ఇమాజినేషన్కి. ఇప్పుడు వచ్చేస్తోంది ఒక బ్యూటిఫుల్ మోస్ట్ రొమాంటిక్ పాటలు అనమాట, బ్యాక్ టు బ్యాక్ మీ ముందుకు వచ్చేస్తున్నాయి. అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పట్లో ఎలా ఉండేది అని. సో ప్లీజ్ ఎంజాయ్ దీస్ టూ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్. పిల్లారా ఫ్రమ్ ది మూవీ RX 100.

0: మీ మనసులో ఉన్న ఆశలు మాటలతో కాదు ఒక ఆభరణంతో బయటపెట్టండి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ ఫెస్టివల్లో మీకు నచ్చిన డైమండ్ జ్యువెలరీ కొనడానికి ఇదే సరైన సమయం. మీరు కొన్నే డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీలకు గోల్డ్ కాయిన్ ఫ్రీగా పొందండి. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే ఎలాంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీ ప్రేమని పంచడానికి హార్ట్లెండ్ టౌన్ సెంటర్ మిస్సిసాగా అండ్ కింగ్స్టన్ రోడ్ వెస్ట్ ఏజాక్స్ లలో ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
1: Looking for the best dental care in Oshawa? Visit Chandy Clear Smile Dental. Convenient location tho paatu parking problems lekunda mee daggari location lo Dr. Sajan and Dr. Ramya netrutvamlo athyadhunikamaina cutting edge technology tho paatu prati treatment lo personalized care, comfort, precision and a stress free experience ni pondandi. From root canals to Invisalign and even same day emergency appointments, everything you need is right here, all under one roof. Major treatments pai varu icche 0% interest ఫైనాన్సింగ్ గురించి అడగడం మర్చిపోకండి. కాల్ క్లియర్ స్మైల్ డెంటల్ టుడే అట్ 905-448-2500. దట్స్ 905-448-2500. క్లియర్ స్మైల్ డెంటల్. యువర్ స్మైల్ అవర్ ప్రయారిటీ.
2: ఏ ఏంటి చాలా వరిడ్ గా కనిపిస్తున్నావు?
3: ఏం లేదు దీపా, నేను నా పాత బంగారు నగలు మార్చి కొత్త బంగారు నగలు తీసుకోవాలని అనుకుంటున్నా, కానీ ఇండియాకి వెళ్లేదాకా ఆగాలి.
2: ఇండియా వెళ్లేదాకా ఎందుకు? స్కార్బ్రోలో రంగనాథ్ జ్యువెల్ హౌస్ ఉంది కదా, మీ పాత బంగారానికి 100% వాల్యూ ఇస్తూ నాణ్యమైన 916 గోల్డ్ హోల్సేల్ ధరలకి సరికొత్త సింగపూర్ మరియు దుబాయ్ డిజైన్స్ ఇక్కడ ప్రత్యేకత.
3: అవునా? ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ కి వెళ్తాను.
4: న్యూ రంగనాథ్ జ్యువెల్ హౌస్ is number 1 jewelry shop near Markham and Steeles, 6055 Steeles Avenue, Unit C 102, Scarborough, 647-947-2864.
5: మన స్వదేశానికి డబ్బులు పంపించడం ఇప్పుడు చాలా వేగం, చురుకు మరియు ప్రతిఫలదాయకం.
6: బ్లెమ్ ఫై ఈ వెసులుబాటు మనకి యూకే, యుఎస్, యూరోప్ తో పాటు 20 దేశాలకు పైగా లభ్యంగా ఉంది. అండ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది కస్టమర్స్ కి నమ్మదగ్గింగా లెమ్ ఫైవ్.
5: లెమ్ ఫై ఎందుకు?
6: జీరోతో మినిమం ఫీజ్, వేగవంతమైన ట్రాన్స్ఫర్స్ అండ్ కాంపిటేటివ్ ఎక్స్చేంజ్ రేట్స్ తో పాటు కెనడాలో ఉంటున్న వాళ్ళకి రివార్డ్ పాయింట్స్ కూడా.
5: లెమ్ ఫై
6: మన మార్నింగ్ రాగా లిసనర్స్ కి ఎక్స్క్లూజివ్ ఆఫర్ కూడా ఉంది. రాగా RAAGA అన్న కోడ్ ని యూజ్ చేస్తే యూ గెట్ 10% off on minimum transfer of $100 and a max cashback of about $50 on sending $500.
5: Vegam nammakam faladayakam Lemfi,
6: moving your money the right way. Next time meer Canada nundi double pampala, just one name, Lemfi.
7: Lemfi, fast money, happy homes.
8: మరి నేనైతే బాయ్ చెప్పే టైం వచ్చేసింది మిత్రులారా. ఎప్పుడు ఎవరు ఎవరి గురించి ఆలోచిస్తూ మీ థాట్స్, మీ ఎమోషన్స్, మీ ప్యాషన్స్ ని సప్రెస్ చేయకండి. ఆల్వేస్ బీ యువర్ ఓన్ చియర్ లీడర్. నేనే రాజు, నేనే మంత్రి అనే లెవెల్లో ఎప్పుడూ మనం ఉండాలి. నా ఫేవరెట్ లైన్స్ ఫ్రమ్ మై డార్లింగ్ గురుగారు రాస్తారు ఒక చోట, నీకు నువ్వే రాత మార్చుకోవాలి, నీకు నువ్వే శక్తి అవ్వాలి, నీకు నువ్వే విశ్వం అవ్వాలి, నీకై నువ్వే. సో కీప్ క్రియేటింగ్ దట్ మ్యాజిక్ అండ్ కీప్ షైనింగ్ ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ. డోంట్ ఎవర్ ఎవర్ లెట్ దట్ లవ్ అండ్ లైట్ ఎవర్ ఫేడ్ అవే. మరి ఇప్పుడు వచ్చేస్తుంది ఒక బ్యూటిఫుల్ పాట, మన మహేష్ బాబు గారు అండ్ త్రిష గారి పాట అనమాట, ఊరుగల్లకే పిల్ల. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ చాలా ఎంజాయ్ చేసేస్తారు. బట్ డోంట్ గో అవే, బికాస్ ఈ పాట తర్వాత వచ్చేస్తుంది మధుర గీతం. సో స్టే ట్యూన్డ్. సెండింగ్ యూ సో మచ్ లవ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వీక్ అహెడ్. అంటిల్ నెక్స్ట్ టైం, సైనింగ్ ఆఫ్ ఆర్జే కీర్తి.